నరకమెనె తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, మోగమెనె తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, మోదుణర్వాయ్ తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, ఆగమెనె తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, హరిభవనాయ్ తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, దాఘమెనె తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, తన్పురుడాయ్ తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, శోకమెనె తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, సుఖమధువాయ్ తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, ఊగమెనె తోట్రు వదూం బ్రహ్మ మాత్రం, ఉణర్పొరుళాయ్ తోట్రు

కల్పోన అసిదిలదాం బ్రహ్మ రూపం కళంకమిల కేవలమాం బ్రహ్మ రూపం ఎప్పోదం వరువడివాం బ్రహ్మ రూపం ఏకపరిపూరణమాం బ్రహ్మ రూపం జ్ఞానగణ వడివాగుం బ్రహ్మ రూపం జ్ఞాలమిల పరమ

బ్రహ్మరూపం గుణగలిగా నిర్గుణమం బ్రహ్మరూపం మరువత్ర మగివాకు బ్రహ్మరూపం మనవాక్ కెట్టాదాం బ్రహ్మరూపం.